నమో సర్వసోకం నమో సర్వభోగం నమో సర్వకర్తా నమో సర్వహర్తా నమో జోగజోగే నమో భోగభోగే నమో సర్వదయాలే నమో సర్వపాలే చాచరీ శాంతవయ ప్రసాద అరూప హయ అనూప హయ అజూ హయ అపూ హయ అలేఖ హయ అపేఖ హయ అనామ హయ అకామ హయ అతే హయ అపే హయ అజీత హయ అపీత హయ తిర్మాన హయ నిదాన హయ త్రివర్గ హయ అసర్గ హయ అనీల హయ అనాద హయ అజయ హయ అజాద హయ అజన్మ హయ అవర్ణ హయ అపూత హయ అపర్ణ హయ అగంజ హయ అపంజ హయ అచూజ హయ అచంజ హయ అమీక హయ రఫీక హయ అతంద హయ అబంధ హయ నిర్బూజ హయ అసూజ హయ అకాల హయ అజాల హయ అలాహ హయ అజాహ హయ అనంత హయ మహంత హయ అలీక హయ నిరసీక హయ నిర్లంబ హయ అసంభ హయ అగమ హయ అజమ హయ అపూత హయ అశూత హయ అలోక హయ అశోక హయ అకర్మ హయ అపర్మ హయ అజీత హయ అపీత హయ అబాహ హయ అగాహ హయ అమాన హయ నిదాన హయ అనేక హయ ఫిర ఏక హయ భుజంగ ప్రయాచంద నమో సర్వమానే సంభక్తి నిదానే నమో దేవ దేవే అపేఖీ అపేవే నమో కాల కాలే నమో సర్వపాలే నమో సర్వగౌణే నమో సర్వపౌణే అనంగి నాథే నిరసంగీ ప్రమాథే నమో పాణ పానే నమో మన మానే నమో చంద్ర చంద్రే నమో పాణ పానే నమో గీత గీతే నమో తాణ తానే నమో నిరత నిరతే నమో నాద నాదే నమో పాణ పానే నమో బాధ బాధే అనంగి నామే సంభక్తి స్వరూపే ప్రపంగి ప్రమాథే సంభక్తి విభూతే

ప్రంబిద్దే నమో సహస్రపాణే నమో వస్త్రమానే నమో పరమ జ్ఞాత నమో లోకమాత అపేక్షీయ పరమీయ భోగీయ భుగతే నమో యోగ యోగేశ్వరం ప్రమయుక్తే నమో నిత నారాయణే క్రూర కర్మే నమో ప్రేత అప్రేత దేవేశు ధర్మే నమో రోగ హర్త నమో రాగ రూపే నమో సాహ సాహ నమో భూ భూపే నమో దాన దానే నమో మాన మానే నమో రోగ రోగే నవస్తం ఇస్నానం నమో మంత్ర మంత్రం నమో జంత్ర జంత్రం నమో ఇష్ట ఇష్టే నమో తంత్ర తంత్రం